0: ఇన్నోని నంత ఇందురులిరా
1: ఇంగొల్లిరా
0: పేకోన్ పేకోన్ తో పేకనలిరా
1: ఇంగొల్లిరా
0: ఇగాయో అగహందురులిరా
1: ఇంగొల్లిరా
0: పేక్ సర్వర అన్న హోల్ సర్దాయ్ తో నైందురులిరా
1: ఇంగొల్లిరా
0: లాపి దూరంజున్ తో మల్తురులిరా
1: ఇంగొల్లిరా
0: అది జావతున్ తో తుమత జావతున్ జితురులిరా
1: ఇంగొల్లిరా
0: చుచాయ్ తుమ చాండి కిత్తురులిరా
1: ఇంగొల్లిరా
0: మానే విత్స చాన్ చాండి కిస్ బాతురులిరా
1: ఇంగొల్లిరా
0: అను హొకల పర్వా కాజాందలిరా
1: ఇంగొల్లిరా
0: పేక్త గప్ప నిందితురా
1: ఇంగొల్లిరా
0: వాతమ నద్మి తడగ జావతి గదు రాణి హుళ్ళ తహి కా కెహిల్లేరు బోరియాగ
1: ఇంగొల్లిరా
0: ఇంతల్ ఈ రాజాయే నన రాజా రాజా ఈ నన రాజాయే తుమ జావా.

0: ఇంతలిరా, అత్తో కర్దమార్ పరేసాన్ ఆత్రా,
1: ఇంగోల్లిరా
0: తాంతో జంగల్ తె చాండి కీసి తురలిరా.
1: అల్లి అల్లిరా
0: ఓర్ వీత్సి వాతురు లోతే జంగల్ తె చాండి చాండి కీ తుర్ అత ఆయకా బాయకా హుడతగా బాతా హిల్లే
1: ఇంగో బనే
0: బాకీ తు పరేగ్లా ಅದು ಹುಡ್ತು ಅದು ಅಬಕ್ ತಬಕ್ ಜಚ್ಕಿ ಅಂತ ಶುರು ಆತ ತಾನ
1: ಅಲ್ಲಿಂಗೋ ಬನ್ನಿರ
0: ಈ ನೊನ ಯಾಯಾಗೋ ಯಾಯಿ ನೊನ ಯಾಯ ಯಾಯಿ ನೊನ ಯಾಯಾಗೋ ಯಾಯಿ

ప్రభు ఆందా రాజాతో ఆత ఏ కోమోయే నా హోయే ఏ కోమోయే నా హోయే జే ఆందిన రాణీ గే ఆయ్ ప్రభు ఆందిన రాణీ గే ఆయ్ ఇరవతరవతో వాసత ఏ ఎరవతరవతో వాసత ఏ జే ఆందా రాజాతో ఆత ప్రభు సతజన వేటాతో ఆత.

ప్రేరసన ఆరా కాటా భోగలి ఫారా తోకా పాల చకోశల చేరే లాంగ తవే జాని సక సన బోల తో బీతి లీటింగ్ లాటంకాని అడోలేసే.

మార్చు డోంగరి మొండిని కాసన ఖేలేసే, కాసన ఖేలేసే మారీ రోసన లాంబడా గూడా చిత్రకోట జానిస కాసన బోల.